మగువ మనసు తెలిసేనా మగజాతికి, మొగలి మొనలు తగిలేనా లేత సోయగానికి, కూతదేనికి గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా. ఒదిగున్న ఒరలోనా కదిలించకి కురదానా, కత్తి సాముతో ప్రమాదం పట్టు జారెనా, పెదవో పని పడునైనా పరవాలేదనుకోనా, కొత్త ప్రేమలో వినోదం నీకు నేను నేర్పనా, సొంత సొగసు బరువేనా సుకుమారికి, అంత బిరుసు బరువేనా రాకుమారుడంటిని రాజసానికి. గారం చేసిన నయగారం చూపిన కనికారమే కలుగుతోంది కష్టపడకే కాంచనా.